பாமகாமரி சரிகமகாகணபதிம் பரிசரி ச நினிபம சரிகமகாகணபதிம் நிப்பரி சரி சமசபசனி மகாகணபதிம் ని బని బని బని బమ బని బని బని బని దరి దరి దరి జని జని

రేడియో శాంతనం 90.4 FM. డౌన్లోడ్ అప్లికేషన్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ అండ్ ఎంజాయ్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ అండ్ మ్యూజిక్.